నందన హనుమనమ్మ, కేసరి నందన హనుమనమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోణమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోడమ్మ, సకల చరాచర ఇవనమ్మ, ధీర రాఘవన దూతనమ్మ, సకల చరాచర ఇవనమ్మ, ధీర రాఘవన దూతనమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోడమ్మ, హనుమా హనుమా ఇవన

ప్రదాయక ఇవనమ్మా, మోక్ష ప్రదాయక ఇవనమ్మా, హనుమా హనుమా ఇవనమ్మా, శృంగ కపీశన నోడమ్మా, హనుమా హనుమా ఇవ

కేసరి నందన హనుమనమ్మ, కేసరి నందన హనుమనమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోణమ్మ, హనుమా హనుమా ఇవనమ్మ, శృంగ కపీశన నోడమ్మ, సకల చరాచర